0: మీ ఆర్ గార్డింగ్ ఫతి ఫస్ట్ గడి తిరీస్ మీ దివే రాజ్ జగ్యాడు
1: అల్గుణ మెంగే ప్రోవాంతం హమజీఫా వా గొతుం దెంగెనస్తేని కీరిత్ గురువానుగి దివే తర్జమా కీరిత్ గురువానుగి దివే తర్జమాయ్ మీ అదు గెనస్తేని సూరతు బకర ద్విసత్త ఫన్సాస్ హతర్వణ ఆయతం ఫషాగిం ఎ సూరతుగ ద్విసత్త హైద్య హతర్వణ ఆయతుగ నియల తర్జమా విదాళు దివ్వా ఫవని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله گه اسم فلم فشاگنمه

ఈనవ్వెద్దుంగా మజ్బూరు కుర్మిన్నతే హమకశ్వరం బొలాలతుగ అందరికంగ తెరేం హిదాయతుగ సాఫ్ అలిమగు ఇంగిఫాడు ఇచ్చే ఫహె షైతోనాయ ఖాఫిరుయ అల్లోహం ఈమాం వా మీహా దన్నాషే ఫహె ఎ మీహా ఎమ్మె వరుగద అకైదాగా హిఫాఠాఫికం కశ్వరే నెతి దియుమెం ఏకన్నువే అల్లోహై మొళం అస్సవా ఒడిగింవా మొళ దెను ఒడిగింవా రసలాంగే.

0: stund að hata bara góndi kannu vita hann eitthvað
1: koma kæra
0: kæra eppur rúm ég bein kúra hann
1: Rúðam vissna hann það því að farfa kóna kanta kúra kannu hann
0: dund að kýna kóng kom þetta farfa kóna kúra hann hann
1: kí kúra það kæra fónu hann því
0: dund að ei kæra mamma innu
1: þing eka
0: makkúra ఏ మమ్మయ్య కోడము ఫుర్సతు ఏనే బస్ లిబెం వాణను దొంత ఫోను ముంచి ఏనేను ఆది కొమ్మి గోతక కంత కురియ ఏన కంత కుర హ గోతక హారం కంత కుర హ బేన్ మే బస్
1: నో ఏక మా కురుద
0: మడు మడు వెగె ఒలే గోతే పణ దివి టంకొ మడు కొలు బ హమ జీల వెగె ఒలే గోతే కి ఆవల
1: ఫోను నుంచి ఏనే కే హర నుబున మెన్ను ఏక మాకు ఏ ఎవరుగే మీహన్న మెన్ను ఫోను వాణి బస్

రేఫావా ముజర్రిబ్ కమి తిమావిస్ మికముగా అజుమ బలాలు బుద్ధి వెరినూంతో నమవిస్ మిహిం హమ జెహొన్ లిబిగెందని హితున్ రుహుమున్ ఎ సదకా కొఫ్ఫినమ అది జకా దీనముగె సబబున్ తిమాగె ఈమాంకం ఫురిహమవే ఈమాంకం ఇతురువెగెం విస్తానమే ఫహె రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లమ హదీస్ కురెబ్బి బస్పులుగె మానాగావని తిమాగె అమిల్ల నఫ్సక్ కురావర తిమాగె అహాయ లోబి కొఫ్ఫుమద్దాందిన్ తియబా మిహుంగె ఈమాంకం ఫురిహమనువా హుట్టే mihini tima fasa verikamuga tanavas kongolemun dairu timaga ahaya dilatikamuga ate dikkollumi enaadike lobi bunnunto mige turun zakataki timaya suwarga vadevumuge sababekamuga allah taala labbaba

దీనవ్యద్దుంగా మజ్బూరు కుర్మిన్నతి హమకశ్వరం బొలాలతుగా అందరికంగా తెరేం హిదాయతుగా సాఫ్ అలిమగు ఇంగి ఫాళు ఇచ్చే ఫహె షైతోనాయ ఖాఫిరు అవ్వోహం ఈమాం వా మీహా దన్నాషే ఫహె ఎ మీహా ఎమ్మె వరుగద అకైదాగా హిఫా ఠాఫికం కశ్వరే నెతి దియుమెం ఏ కన్నువే అవ్వోహై మొళం అస్సవా ఒడిగింవా మొళ దెను ఒడిగింవా రసలాంగే.

సకున్నే ఖలగూ మున్నాయ్ ఉందగూ దినుముంత్య బామిహుంగ సొదకాయత బాతిల్ నుకురా హుషగమే మీహున్న దిక్కుమట్టక ఎమీహిగ్గె ముదా హేదుకురా మీహిగ్గె మిసాల్ ఫదైన్ని అల్లోహుషాయ్ ఆఖిర ద్వహ ఏనా ఈమానన్ వతి ఫహె ఏనాగ మిసాలి ఎ హిల ఇగ్గె మతీగా వెలితకెన్ హుట్ట ఎ హిలాగ మచ్చబ్బో వారే గండె వెహి ఏగ మతీగా ఎవ్వెస్ ఎచ్చెన్నెతి గుస్ఫావా ఉమాన్ హిలేగ్గె మిసాలి ఎవరెన్ కుళ మసక్కెత్తవుగె తెరేన్ ఎవ్వెస్ ఎచ్చిగ్గె మచ్చ ఎవరెన్నక కుళదాన కమెల్లిబిగెనెన్ను వతి ఎబహీ ఎవరెన్ కుళ అమల ఆఖర ద్వహం ఎవరెన్నక ఎవ్వె సవాబెన్ నులిబే హుట్టె ఖాఫిరు వెగెంవా కోమక అల్లాహ్ తెదుమగెన్ నుదక్కవే.

0: ಹಮ್ಮಕಶವರು ಅಲ್ಲೋಹಿ ತಿಮಂಕಲೇಫಾನುಗೆ ವೆರಿ ರಸ್ಕಲಾಂಗೆ ಅದಿತಿಯ ಬ್ಯಾಮಿಹುಂಗೆ ವೆಸ್ ವೆರಿ ರಸ್ಕಲಾಂಗೆ ಮೇ ಫೈತಿಯ ಬ್ಯಾಮಿಹುಂ ಎಕಲಾಂಗೆಯ ಅಳುಕಂಕುರಾಶೆ ಮೀ ಸೀದಾವಗೆಂಬ ತೆದುಮಗೆ بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته دي راجع قادو اتصوم عند باي مه بيفنا ورا وفاري وقت كلنا دمو عاد سيدا موجة برنامج كهتي بيفنا أنا كاس بدل كله عاد سيدا موجة برنامج كهتي بيفنا كلام كله دارون بير بدان من دكتور سعود لالي عاد تي بيفنا علمنا كروان سؤال تب مهارو علمنا باي سؤال تب لبي فهوري هم بي ما تي بيفنا تيك توك مدري كوفس سؤال هم تي بيفنا كروان انجت هم بي ما مسج كلا بان انجت هم مسج كلا بان علم تي بيفنا عن سؤال تكاي هم مي علم عن دين مدري تي بيفنا سؤال تكاي
1: ತಿ ಸುವಾಲ ಹಮ ವರ ಅರಣಗಳ ಸುವಾಲೆ ಐ ತಿಕಮ ಗುಳುಂ ಹುರಿ ಹದೀಸ್ ಎಂಗೊವೆ ಎ ಹದೀಸ್ ಗಾ ನಬಿ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಮ ಬಯಾನ್ ಕುರವ ಫವಾನಿ ಮೀ ಹೆದುಂ ಒಳಾನು ಲಾಶೆ ಇಂಗೇತ ಐದೆನ್ ಕುರಿ ಜಮಾಣುಗ ನಮಾದ್ ಕುರಾ ಇರುಗ ಹಗೀಗತುಗ ಮೀ ಬಿಂ ಬಿಮ್ಮತೀಗ ಬೈಫಹರ ಕುಣಲೆಂ ಎಚ್ಚೆ ನಾಳ ಒವಿಧಾನ ಹಮ ವೆಲಿಗಂಡು ಎ ಗೊತ್ತ ಒಣ್ಣಾ ತೀ ವೆಬೈ ಬೇಫುಣು ನಮಾದ್ ಕುರವ್ವಾ ಇರುಗ ಮಿ ಹದ್ದವಾ ಗೊತ್ತಕ್ಕಿ ಹೆದುಮುಗ ಮಿಹೆಂ ಹಿಫಾಫೈ ಇಜಾರೆಕ್ ತಮುಗ ವಿಯಸ್ಸಿಸ್ ಏತಿ ಮಿಹೆಂ ಅತಂ ಕಹಾಲ ಬೊಂಡಿಕೊಲ್ಲ ಒಳಾಲ ಹದಾನಿ ದೆನ್ ಏಕ ಮನಾ ಕುರೆವ್ವಿ ನಬಿಯ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಏಕ ಮನಾ ಕುರೆವ್ವುಮುಗೆ ಹಿಕುಮತಕ್ಕಿ ಥಿಮಾಗೆ ಹಶಿಗಂಡುಗ ಲ್ಯಾಗೆಂ ಹುರಿ ಹೆದುಮೆಕೆ ಏಯ್ ಅದಿ ಆಕ್ ಕುರಿ ಕಮುಗ ವಿಯಸ್ ಮಿಸಾಕ ಇಜಾರು ಗವೆಜ್ಜಿವಿಯಂ ಮೇ ರಿದಾಗ ವೆಜ್ಜಿಯಾಮು ರಿದಾಗೆ ಅಗ್ ಕುರಿ ಹಮ ದಿಗು ಕೊಂಗ್ ಒಯ್ದಾಣೆ ಇಜಾರು ಗವೆಜ್ಜಿವಿಯಾಮು ಏತಿ ಹಮ ತೀರಿಯ ವ್ಯಸ್ ಒವೆದಾಣೆ ಸಜಿದೆಯ ತಾಯಿರುಗ ಮಸ್ಸಲೆ ನೂಣೆ ಅಸ್ಲುಗ ಹಮ ಏತಿ ವೆಸ್ ಬಿಮುಗ ಜೆಹೇ ಗೊತ ದಾಶೆ ಏಯ್ ಏತಿ ನಗಾ ಕಮವಣಿವಿಯಾಮು ಬೊಡ ಕಮುಗೆ ಮೀ ಅಸರೆಂ ಏಕಮುಗೆ ತೆರೆಯಿಂ ಫೆಣ್ಣಾ ತೀವೆ ಎಮಿಮ ರಂಗಳು ವಾಹಕೆಯಂ ಏಯ್ ಮೀ ಏ ಗೊತ ಮೀ ಸಜಿದೆಯ ದಾಯಿರುಗ ಮೀ ಐಕ್ ಕುರಿ ಕಮುಗವಿಯಸ್ ವೆಸ್ ಫ್ಯಾ ಕುರಿ ಕಮುಗವಿಯಸ್ ತಮ್ಮ ಯಾರು ಫಟದೋಣದಾಗಿಂತ ಬಿಂದದ ಫ್ಯಾ ಕುರಿ ನಾನು ಮುಂಡು ವೆಜ್ಜಾಮು ಮುಂಡು ಏ ಮುಂಡು ನಗಾಹ ಒಳಾನು ದಾಶೆ ಐಕ್ ಕುರಿ ವೆಸ್ ಎ ಗೊತ್ತ ನಗಾಫ ಒಳಾನು ದಾಶೆ ಏಯ್ ಏತಿ ಬಿಮುಗ ಜೆಹೆನ್ ದೂಕೊಲ್ಲಾರೆ ಹಮ ತಿಮಾಗೆ ಗುಣವಂತ ವೆಸ್ ಜೆಹೆ ಗೊತ್ತ ಹಮ ಏ ಹೆದುಂ ವೆಸ್ ಕೊಸ್ ಜೆಹೆನ್ ದೂಕೊಲ್ಲಾಶೆ ಏಯ್ ಏಯ್ ಏಕಮಾ ಗುಳೆ ಗೊತ್ತು ಹದೀಸ್ ಇದೆ ಏಗೆ ಮಾಣೆ ಎನ್ನೋ ಏಕೀಯ ಮೀಹಕು ಹೆದುಂಗಳ ಗೊತಕುಂ ಎ ಮೀಹೆಗ್ಗೆ ಆಯ್ ಒಳಾಫ ಹೊರದಾಣೆ ಅಕ್ ಕುರು ಎಚ್ಚೆಲ್ಲಾಗೆ ಹೊರದಾಣೆ ಅಕ್ ಕುರು ಗಮೀ ಎಲ್ಲಾ ಹೊರದಾಣೆ ಮೀಹೆಗ್ಗೆ ಫಟಲೂಣು ಆಮ ಗೊತ್ತೆಗ್ಗ ಹಮ ಮೀ ತಮಿಕಟ್ಟ ಹಮೆಯ ಮಚ್ಚ ಕುರುಕೊಂ ಹೊರದಾಣೆ ಕಹಲ ಮೀ ಹುಂಗೆ ಫಟದೋಣೆ ಗೊಸ್ ಬಿಮುಗ ನುಜ ಹುಮಕಿ ವೇದಾಣೆ ಕಮೆ ಎಮ ಮೀ ಮನಾ ಕುರವ್ವಾಫ ಇಕ್ಕಮಕಿ ಮೀತಿ ಬೊಂಡಿಕೊಲ್ಲ ಒಳಾಲಾಫ ಅಥನ್ ನುಣಗಾರೆ ಅಥ ಮಹಾನ್ ವಿಲಾಶೆ ಏಯ್ ಮನಾ ಕುರೇಫ ಇಕ್ಕಮ
0: ಏಕೆ ಬುಲು ಮೀ ಬುಲು ಕೊಲ್ಲಂ ಬೇಗ ಮೀ ಆಕ್ಟ್ ಕುರಿ ಒಳಾಲಾಫ ಎಹುನ ಗೊತ್ತ
1: ಏಯ್ ಏಯ್ ಮಸಲೆ ಎನ್ನು ಏಕ ತಂ ಒಳಾಲ ಮಸಲೆ ಎನ್ನು
0: ಅವಳ ಮನ್ನ ಫುರ್ತಮ ಬೇಫಳ ಗೊತ್ತ ಅವಳ ಮನ್ನ ಮಿಹಾರ ಗೊಳ್ಫ ಮಿಹರ ಹಾಮಿದ್ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ ಹಾಮಿದ್
2: ವಅಲೈಕುಂ ಸಲಾಂ
0: ಕಬಾ ಕಿನತ ಹಾಲ ಹವಲ್
2: ಹಾಲ
0: ಹವಲ್ ರಸ್ಕಲಾಂ ಕೇದ ಹಾಲ ಬೇನ್ ಅಲ್ಹಮ್ದುಲಿಲ್ಲಾಹ್ ಅವಳ ಮನ್ನ ಹಾಲ ಸ್ವರ ಹಾಮಿದ್ ಹಾಮಿದ್ ಕಬಾ ಸವಾಲ ಕಿ
1: ನಮಾದ ಕುರಾಯಿರುಗ ಇಷ್ಟಾಕೀನ ಎರುಮಕಿ ಹಮ ಎಸ್ ಮಸಲೇನ್ ಮೆಕ್ಕಮೆನ್ನೋಂಗೇತ ಇಷ್ಟಾಕೀನು ಮೀಹಕು ಏಯ್ ಇಷ್ಟಾಕೀನು ಅರಾ ಬೇನುಂ ತಹುಗೆ ತೆರೆಗ ಮಿಸಾಲಕ ಬೂಟನ್ ಅರಾಗೆನ್ ಹುರಿ ಮೀಹಕು ಹೆಮ್ ವೆಜ್ಜಿಯಾಮು ಏನ ಬೂಟಾಯಕು ಗಹಮ ಏನ ಇಷ್ಟಾಕೀನುಗ ಹುಣ್ಣಾಣೆ ನೂಣಿ ಫಿನಿ ಇರೆಗ್ಗ ಎ ಫಿನಿ ಸಲಾಮವು ಮಟ್ಟಕ ಇಷ್ಟಾಕೀನಂ ಅರಾಗೆನ್ ಹುರದಾಣೆ ಎಹಮಿಮ ಎ ಹಾಲೆತ್ತಕುಗ ಏಗೆ ಬೇಣುಮೆನ್ ಒಣ್ಣ ಹಾಲೆತ್ತಕುಗ ಇಷ್ಟಾಕೀನ ಅರಾಗೆನ್ ನಮಾದ್ ಕುರುಮಕಿ ಏಯ್ ಮಸಲೆ ಮೆಕ್ಕಮೆನ್ನು
0: ಸಹವಡ್ ಹಾಮಿದ್ ಸಹವಜ್ಜನಗಳ
1: మీ తిసువాలుగా జవాబుగా దండవాలం జహని థీ మసలేకి ఎల్మేరింగ మెదుగా ఇఖ్తిలాఫ్ ఎ మసలేకి ఎయి అడుహరుకో కియవా నమాదు తకుగా మౌమూము మీ సూరతుల్ ఫాతిహాయా అది సూరై కియవానెహే నుకియవానెహే సూరై హమగామోస్ కియవా కన్ను జహేన్ హమెకని మీ ఇఖ్తిలాఫ్ మీ అన్న హిసాబకి సూరతుల్ ఫాతిహా కియవానెహే నుకియవానెహే ఏమ మీకి అసాసక్క వెఫ మీ ఉండని కియన్ నుజహేన కమ విదాళువ ఇల్మేరి విదాళువని ఖురాను ఆయతెన్ ఖురాను ఆయతుగా అల్లాహు మంగవాఫవని ఫైదా కురి ఆలైకుమ్ ఖురాను ఫస్తమిఊ లహు వ అన్సితు తెలామి హుం కారిగా ఖురాన్ కియవిచ్చ కమ గవా నమ ఎయన్ ఖణులా అడువహాషే అడువహాషే అది ఎయక్ మీ కణులా సమాలువ తిబేషి హణు హణు ఉన్నారే అన్సితు హణు ఉన్నాషి ఏమేగ మానేకి ఇమామి హా కురవాన్ కేవా ఇరుగా అహర్మెన్ హణు తిబెంగ్ అది ఎం అడు అహం ఏతి అంగవాఫ కురవాణుగా దేఖమకు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఎంగ్ ఉన్నాను మీ లా సలాత లిమన్ లం యక్రఉ బి ఫాతిహతిల్ కితాబ్ వాహకేకి సూరతుల్ ఫాతిహా నుక్యవామీహక నమాద్ నువెయ్యి దెన్ ఎహమీమా అనిబ్బా ఇల్మేరం విదాళువని కొమ్మె గొతెవ్యస్ కొమ్మె వెస్ ఎన్ హిసాబెగ్గా సూరతుల్ ఫాతిహా కియవం వాణెకమ దెన్ ఎ కియవా కియవం మీ షాఫీ మజహబుగా ఇల్మేరిన్ విదాళువా గొతుగా వే జీవియాము కియవాణి మామీహా సూరతుల్ ఫాతిహా కియవాఫా అనే సూర కియవ మా దెమెదుగా ఎలిబే కూడా హుస్వగుత్ కొడుగ తెరేగా కమ దెన్ ఇవగొట్టుకొలుతెరగ నుణిమ్మే మీహావే సమ ఎదా వి ఎమ్మె అవహెక్కొం ఎబా కియవా లాఫా దెన్ పుర్వాణు ఎకియవా భయం అడువహ అడువహం హుర్మ దెన్ మీ భయ బేఫుడు అమలు కురవ్వా గొతెన్ ఎయి మీ అడుహరుకొ కియవమున్ దా ఇరుగా ఏనా సిర్రుం కియముం గెందియుం హగీగతుగా అడు ఎహుమెన్ ఎయి మిహారు అడు ఎహుం ఏగె జాతుగ వెస్ ఎయి హమ ఎయన్ సమాలుకం ఎబ దివే ఏమీమా ఇమాము మీహా ఎకియవా కియవం అహరెన్ కణులా అడుహాగెన్ హురెచ్చకమ వాణమ అహరెన్ హమ కియుమకే ఎఫ్ఫద వాణె ఏమీమ మీగ దెరవు ఎస్ ఎబ ఒయ్ అడుగణ మెన్నం హమ మీ ఎబేఫుళకు తబావా మజహబెగ్గె గొతుం నొతెబేఫుళక బుడ బురవివే రౌయకం మికముగ తబావీమ హమ రంగళువాణె మీ వకిరౌయెన్ ఎయి ఎమ్మె సహగొతే ఎకం కండే నేళేనే ఎహెన్ నమవెస్ కొమ్మె బేఫుళక వెస్ విదాళువె విదాన దలీల్ తహుగా అలీగ తిమన్నయం ఎమ్మె సహకమ బురవెవెని మివెని రావుయకషే ఎహమ ఎయి మీ ఏకం ఎగ్గొతెకి ఏకముగా ఇల్మరింగ్ ఇఖ్తిలాఫ్ ఎబోయింగ్ హెమ్ అడవన్ మే ఏకమక ఎగ్గుతుక స్కంబుడు ఆకం ఎవెస్ జాగ ఎన్నే ఇమాం మీహా మీ మౌమూమున్నం సూరతుల్ ఫాతిహా యా అనే సూరత అదే మెదుగా మీ మామూమున్న సూరకి ఇవే వరకు ఒగ్గుతుకోలే దేకమవ్వని యామహా ఒగ్గుతుకోలుగా బేను కొఫ్ఫ సూరతుల్ ఫాతిహా కివ్వి ను దేకమవ్వాణమా హమ్ నుకియ హుట్టస్ వెస్ ఎవ్వెస్ ఉనికమే ఇరాత్ కురవ్వియాము నమాద కన్నా అన్నాన ఇల్మెరింగ్ ఇజ్తిహాదు ఎబే కలుం హెరి దెగొతవ్వెస్ విదాళు వెఫ
0: హామిద్ రంగళ సాహు ಬರ ಬಡ ಶುಕ್ರಿಯ ಹಾಮಿದ್ ಬಾಕಿ
2: ವಿಧಾನ
0: ಬರ ಬಾಜಾರ್ಯ ಕೇದ ಬಾಕಿ ವಿಧಾನ ಅವಳ ಮೇಲೆ ನನಕ ಹೆಸರು ಬೇಫಕ ಗುಳ ಮೇರಿ ಅಬ್ದ್ ರಶೀದ್ ಅಸಲಾಮ ಅಲೈಕುಮ್ ಅಬ್ದ್ ರಶೀದ್
3: ವಾಲೈಕುಮ್ ಸಲಾಂ
0: ಕೇನತ್ತ ಹಾಲೋವಾಲ್
3: ಹಾಲು ರಂಗಳ ಅಬ್ದ್

0: గడి ఫతిహ్ హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగుదా.